0: సామాజిక పార్టీ యూ సాంప్రదాయిక సూచన నెట్వర్క్ సిఐఎన్ సాధారణ వర్గ అవా బాడీ పూర్వచుతా మిషన్ దేశకు మహత్వ మధ్య ప్రక్రియ బాడీకు జోఖిమ్ ఉత్తికే హుంచ యస్కు అవస్థా యస్తో అవస్థా బాడీ ప్రోగ్రామ్ సందేశకు మహత్వ పని ఉత్తికే సార్ సూచనలా పునర్కారమే ధరే ఠూలు చేతిగా ప్రశ్న సకేచ బాడీ ప్రోగ్రామ్ మార్కు సందేశ ఈ సందేశ విషయ సాటి సూచన స్పష్టపడి బాడీ ప్రోగ్రామ్ మార్కు రాష్ట్రాకార ప్రముఖ వినోద్ ప్రాజెక్ట్
1: त्यसमा अब यी समूह पूर्व सूचना अथवा पूर्वानुमानको लागि विस्तार गरेको क्षेत्र चाहिँ

0: ఈ యొక్క చాలా
1: నియమిత తూపాయిటు శారీరక వ్యాయామం మరియు స్వస్థమైన మొదటి సార్
0: సంతులిత భోజనం పర్యాప్త నిద్ర సకారాత్మక సోచ్ ఏం చింత తనబాట ముక్త రమణ ముట్టు బాట
1: సంకేత్